0: నాసి నీకు దీన్ని మెలక బాబు దీనికి దాబండి
1: మా ఖుషి బాధ బండి బోనస్ पार्टी का बंदोबस्त मैं ध्यान कभी